0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఓకే, నారాయణ దాజ్ గో స్వీత.